0: ఈ సత్యం ద్వద ధర్మం చర ఇది ఉపదేశ ధర్మ జ్ఞానం ధర్మచరణాయ నకేవలం ప్రవచన ఎదిర్భూత్వ త్రైకాలిక సంధ్యావందన అనుష్ఠానాదికం వ్రతోపవాసాదికం తత్వనిష్ట ఇదం సర్వమపి తేషాం అతులు సామాజిక సభాయాం తే భాగం లబ్ధ్వా తత్ర తిష్టంతి ఉపన్యాసాదికం సర్వం సంజాయతే తాదృశ సమయే అపి తే ఆధ్యాత్మిక చింతనే వ్యస్తా యత్ర కుత్రాపి పశ్యంతు స్తోత్ర పారాయణాదికం కుర్వంత ఏవ సర్వత్ర గమనేన సర్వత్రాపి గంతవ్యం భవతి స్వనిష్ట ఆకారాదికం కథం సంపాద్యం రాత్రి ఏకాదశ వేళాయం ద్వాదశ వేళాయం పర్యంతమపి అవకాశం వర్తతే ఇది ఆజ్ఞేయాదికం సమాప్యయ్యవ తే విశ్రాంతి అలభన్ వయం తు దక్షిణాత్యాహ ఏతాదృశం ఔష్ణ్యం వా శైత్యం వా తత్ర నాస్తి యదా కదాపి అత్ర ఆగచ్చంతి చేత్ శైత్యకాలేపి రాత్రావపి ద్వాదశ పర్యంతం అపి నానాదికం కృత్వా నిత్య ఆజ్ఞేయాదికం సమాప్యయ్యవ స్వాపం లభ్యతే ఏతాదృశి ఆచారనిష్ట బాహ్యతః న జ్ఞాయతే ఉపవాసాదికం యత్ర క్వచన కదాచన ఉపోష్య ద్వాదశీ ఏకాదశ్యాం నిర్జలం ఉపవాస ద్వాదశ్యామపి తథైవ తేషాం వయః సర్వే జానంతి అష్టవర్షీయాః సన్యాసం తే శ్రీచకార అష్టాశీతి వర్ష పర్యంతమపి వ్రతోపవాసాదికం ప్రత్యహం తే అకరువత్ ఏతాదృశ నిష్ఠ తేషాం బాహ్యతః న జ్ఞాయతే ఏ తు అంతః సమీపే తిష్ఠంతి తేభ్యః ఏవ
1: యస్మిన్నేవ క్రమే తృతీయోయం ప్రశ్నః శ్రీమన్ మధ్వాచార్యైః సంస్థాపితః ద్వైత వేదాంతః యథా దక్షిణ భారతె వ్యాప్తి వాప్నోత్ తథా ఉత్తరే న దృశ్యతే తేషాం వ్యాప్తిః
0: ఏవం వర్తతే ఇదానీం అత్ర ఉత్తరదేశేపి గౌడదేశీయాః తే సర్వే మధ్వాచార్య సంప్రదాయ ప్రవర్తకాః ఏవ ఇదానీం ఇస్కాన్ ఇతి సంస్థా యా వర్తతే సాపి శ్రీమధ్వాచార్యైః ఆరబ్ధా ఏవ సంస్థా నామ తు ఉపరితన లబ్ధం పరంతు తేషాం శిష్యత్వమేవ స్వీకృత్య తే తదేవ తత్వం స్వీకృత్య తే ఇదానీం ప్రచారం కురువంతి అపి చ మీరాబాయి ఇత్యాదికాః యా సంతి తాః అపి ఏద శిష్యాః సంప్రదాయ శిష్యాః ఇత్యేవ ఇదానీం జాయతే అత్ర తిజారా మధ్యే త్రిగర్త ప్రదేశ తిజార ఇది అత్రాపి ప్రేమ పీఠ ఇది కశ్చన పీఠ తేపి మధ్వాచార్య సంప్రదాయ ప్రవర్తక అత్రాపి వర్తతే పరంతు బహుతరం బాహ్య బాహ్య దృశ్యతే తావదే వర్తం
1: యథా మీరా ఇత్యాదినాం తాసాం ఉల్లేఖ కృతః తర్హి మఠేషు కిమర్థం మహిళానాం తావత్ యోగదానం అపి చ శిక్షా ప్రవర్తతే అత్ర కిం కార్యం
0: ప్రవర్తదేవ వర్తదేవ పశ్యత శ్రీ ఉమా భారతీ యా వర్తతే గురుణమేవ శిష్యా గురుభ్య ఏవ సన్యాసం స్వీకృతవంతః ఇత పర్యంతం కిం ఆవశ్యకం
1: తర్హి అగ్రే ప్రశ్నః వర్తతే అవిరతం ప్రవాసః మూలాం అహర్నిశం ధర్మ ప్రచారః మఠాధిపత్యస్య గురుత్తరం దాయిత్వం చ ఏతేషాం అపరిమిత కార్యాణాం మధ్యే పూజ్య చరణానాం నిభృతః కాలక్రమః తథా చ కథం స్వస్మై భగవదారాధనాయ స్వాధ్యాయ చ కృతె సమయః లభ్యతే ఏతైనైవ సహ అస్య అశాంతస్య ఆధునిక యుగస్య యువానః కథం స్వచిత్తం స్థిరం కురుయుః అత్ర భవదీయ మతిః
0: అసృష్టా ఏవ అపి చ ప్రత్యహం పాఠ ప్రవచనమపి భవతి గురుభిః సంస్థాపిత విద్యాపీఠ బెంగళూరు నగరే సప్తతి వర్షాః అభవన్ తస్య విద్యాపీఠస్య ఇదం సర్వత్ర ఇదానీం కేంద్రీయ విశ్వవిద్యాలయ యః కులపతిః వర్తతే సోపి తథైవ సంజాతః బహుశ విద్వాంసః దేశే సర్వత్ర వ్యాప్తాః వర్తతే తత్ర తత్ర ద్వాదశవర్షీయః పాఠః స్వయం అస్మాదిరేవ క్రియతే శిష్యానాం కృతే ఇదానీమపి వర్తంతే అద్యాపి పాఠ సంజాతః వింశతి విద్యార్థినః సంతి అస్మాకం సాకమేవ ప్రత్యహం అస్మాభిః సాకమేవ తే సంచారం కురువంతి అస్మాభిరేవ పాఠ్యతే ప్రవచనాదికం పూజ ఆని సర్వమపి భవతి రాత్రౌ సార్ధ ఏకాదశ వాదనే స్వాపః భవతి ప్రాతః చత్వార చతుర్వాదన వేళాయామేవ ఉత్థాయ నిత్యాన్నికాః సంపాద్యతే ప్రభూత సమయః ప్రభూతః వర్తతే సంచార మధ్యే పాఠ ప్రవచనాదికం భవతి ఇదానీం ఆన్లైన్ ద్వారా కర్తుం శక్యతే సర్వమపి
1: అద్యత్వే యువానః తేషాం చిత్తం ఏకాగ్రం నాస్తి కథం తే కురుయుః
0: అహం న తథా చింతయామి ఇదానీమపి సర్వమపి భవతి అస్తి చ తేపి యథాసాధ్యం తే కురువంతి
1: రీల్స్ జనాధికం పశ్యంతి తత్ర ఏకాగ్రత న వర్తతే
0: రీల్స్ దర్శనే ఏకాగ్రత వర్తతే
1: జగతి జగతి
0: ఏవం రీల్స్ దర్శనే ఏకాగ్రత ఏవ అస్తి ఏకాగ్రత నాస్తి ఇది పరంతు స్థానం వ్యత్యస్తమవు
1: యత్ర ఉత్సాహ తత్ర
0: ఏవం ఏం తావద్
1: అస్మాకం
0: ఆకాశవాణ్యా ఏ శ్రోతారా సంతి తేషాం కృతే భవత్ సందేశ వయం తు ఆస్తికాః భగవదారాధనమేవ పరమో ధర్మః ఇతి మన్యమానాః अस्माकं पूज्य गुरवः जगद्गुरवः श्रीमद् मध्वाचार्याः भगवत पूजा कथं करणीया इति उपदेशं कृतवन्तः। स्वविहित वृत्त्या भक्त्या भगवदाराधनमेव परमो धर्मः। भगवदाराधनं कर्तव्यं, परं कथं? स्वविहित वृत्त्या। भगवान श्रीकृष्णः उपदेश, स्वकर्मण तमभ्यर्थ्य सिद्धिं विन्दति मानवः इति। भगवदाराधनं केवलं मंदिर मध्ये एव न, अपि तु स्वकर्मण प्रतिस्मृहित विहित वर्णाश्रम आचारः, अपि च जीवनार्थं वृत्त्यर्थं या वृत्तिः स्वीकृता, यत् कर्म स्वीकृतं, तदपि भगवत पूजा रूपेण भवेत्। तत्र वञ्चनादिकं नियुक्तं, भगवत पूजायां यः कोऽपि वञ्चना न करोति, वृत्तिरपि वृत्तिजीवनमपि भगवत पूजा स्यात्, तदा तत्रापि वञ्चनादिकं नैव भवति। इदं भगवत पूजा कथं भवति? ईश्वरः सर्वभूतानां हृदयेषु अर्जुन तिष्ठति। अस्माकं वृत्त्या वयं सर्व हृदय गुह स्थितं भगवन्तं पूजयामः इति मत्वा सर्वेपि स्वकर्म कुर्युः। आध्यात्मिक साधनं पृथक्, सामाजिक जीवनं पृथक् इति न भवेत् इति ऋण उपदेशः तमेव वयं इदानीं पुनरुच्चारयामः।
1: धन्यवादः स्वकीयम् अमूल्यमपि नैजं समयं कल्पितवन्तः। एतदर्थं पुनः आकाशवाणी पक्षतः धन्यताम् आविष्करोमि।
2: आभार भाव हृता स्मः वयं श्री स्वामी पादं प्रति। धन्यवादाश्च सुश्री निध्यै। माननीयाः श्रोतारः, सम्प्रति वयं संस्कृत दिग्दर्शन प्रभागं प्रति गच्छामः, यत्र डॉक्टर साधना शर्मा भगिनी अस्मान् सूचयति किन्नु खलु प्रचलति संस्कृत जगति, के किञ्च कुर्वन्ति कुर्वन्तश्च सन्ति संस्कृतस्य प्रचार प्रसाराय इति।
3: केन्द्रीय संस्कृत विश्वविद्यालयस्य श्री सदाशिव परिसरे अंशकालिक शिक्षक पदानां चयनार्थम् अगस्त मासस्य 13 दिनाङ्के प्रत्यक्ष साक्षात्कारः भविष्यति। काशी हिंदू विश्वविद्यालयेन राजा ज्वाला प्रसाद विद्यावारिध्युत्तर शोधवृत्त्यर्थम् आवेदनानि आमन्त्रितानि। उत्कल विश्वविद्यालये संस्कृत विषये 3 रिक्तपदाः घोषिताः। श्री विश्वनाथ गुरुकुल संस्कृत महाविद्यालये विविधेषु शिक्षक पदेषु आवेदनानि आमन्त्रितानि, तथा चित्रकूट स्थिते गुरुकुले च व्याकरणाचार्य पदाय अपि आवेदनम् आमन्त्रितम्। कामेश्वर सिंह दरभंगा संस्कृत विश्वविद्यालयस्य शिव प्रसाद डिग्री महाविद्यालये डॉक्टर पवन कुमारः राष्ट्रीय सेवा योजनायाः कार्यक्रम पदाधिकारी नियुक्तः। अस्मिन्नेव विश्वविद्यालये आगामिनी 13 दिनांके शास्त्र संवर्धिनी परिषदः आयोजनं भविष्यति। उपशास्त्री शास्त्री आचार्य पाठ्यक्रमेषु प्रवेशार्थम् आवेदनस्य अवधिः विस्तृतः। ज्ञान भारतम् अभियानस्य तथा महर्षि पाणिनी संस्कृत वैदिक विश्वविद्यालयस्य संयुक्त तत्वावधानेन पाण्डुलिपि केन्द्रस्य शुभारम्भः, पाण्डुलिपि सम्मेलनं च सम्पन्नम्। भारतीय ज्ञान परम्परा विषये आन्तर्जालिक शिक्षक विकास कार्यक्रमः भविष्यति 17 20 अगस्त पर्यन्तम्। अपि च संघलोक सेवा आयोग परीक्षार्थीनां कृते संस्कृत साहित्यस्य ऑनलाइन पाठ्यक्रमः 14 अगस्ततः प्रारभ्यते।
2: धन्यवादाः डॉक्टर साधनायै। स्नेहपूर्णाः श्रोतारः, वयं सर्वेऽपि जानीमः यत् बालाः अस्माकं जीविताः अमूल्यनिधयः भवन्ति। तेषां मार्गदर्शनाय बालमनोवल्लरी इत्याख्ये अग्रिमे भागे अस्ति डॉक्टर सुषमा वर्या।
4: बालाः अद्य वयं एकां आदर्शमयी शिक्षां प्राप्नुमः। वृक्षाः सत्पुरुषाः एव। पर्यावरण संरक्षणस्य विषये एका प्रदर्शनी विद्यालये आयोजिता अस्ति। छात्राः ताम् प्रदर्शनीम् पश्यन्ति, शिक्षकेण सह संलापम् च कुर्वन्ति। श्रीमन् अहम् जीवशास्त्रस्य पुस्तके पठामि यत् वृक्षाः शुद्धम् वायुम् यच्छन्ति। श्रीमन् मम माता अपि वदति यत् वृक्षाः पूज्याः भवन्ति। अध्यापकः वदति, प्रियछात्राः, सत्यम् वृक्षाः शुद्धं वायुं फलानि पुष्पाणि च सर्वमपि यच्छन्ति, अतः ते पूज्याः। छायायाम् अन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयं आतपे, फलानि अपि परार्थाय वृक्षाः सत्पुरुषाः इव। दश कूप समावापी दश वापी समः हृदः, दश हृद समः पुत्रः, दश पुत्र समः द्रुमः। परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय दुहन्ति गावः, परोपकाराय इदं शरीरम्। अहो, एषां वरमं जन्म सर्वं प्राणिम् उपजीवनम् सुजनस्य एव येषां वैहि विमुखाः यान्ति न अर्थिनः।
2: उत्तम प्रस्तुत्यै सुषमायै साधुवादाः। सहृदयाः श्रोतारः, भारतस्य वैविध्यमेवास्ति।